ఫ్యాంటసీ ఉమ్మ వైల్డ్ మేడ్ ఇమాజినేషన్ అపగొరయ్యవు పగలురయ్యా ఇన్ ఎంటిసిపేషన్ ఆఫ్ ప్రెసిపిటేషన్ బర్సేగ బాదల్ బర్సేగ బర్సేగ బాదల్ వో భీ ఏ కర్సే సే ప్యాసీ మే భీ ఏ కర్సే సే పాగల్.